మొజు మరియామ బాబ కరుగై అమ్మదు శీస మరిగట మరియామ బాబ కరుగై ముజుర్ కంటోం ఫాల్ అగలియే ngal ba ma cham ngal ba kam ba ma cham tan mun tyar nyol che se ju wai bar ma lar bolim boch amna ma tem ba sen bar ma bali bar ma yelli bar ma mag gad sen bar ma ya jara to bi job ya jara tunda te sen mu chilam budish bi abi amadu maryam